0: అందయ్యా
1: ఓ
0: నడువన ఇతే నడూటే ఉంటుంది బుడియా
1: దయగా
0: నడు నీరుడు ఉంటుంది అండి నన్ను చిత్తన సంగతి అంటే
1: నడుటు యాను తిరి కేండదు బోడి తవుతారే గతికి జీంది
0: అత్తత్ బోడి తిన ఉత్తరే అని సరియాది కొర్తే
1: ఓ
0: అంటే నిక్కు సంకల్ప వత్తండు అనిద అనుమంతే అంచో ఇమే సిరింటది పోతే
1: ఆయే ఓలు ఉంది ఓలు
0: అతి పన్పున వంగి ఒరుట్టు ఈ కుక్కును
1: అందు
0: ఉప్పి నీరుడు వాడిని ఎంచో సిరింటుండు
1: అంచని
0: అందు ఒక కెల వంగి సొత్తులెనుండు ఐక్ మేలుగు పత్తదు దొమ్ముడు నుంగా ఉండ అప్ప సిరింటా ఉన్ను దెత్తు దియరే అతి ఎంచంది ఎన్ని ఆటికి దెత్తు దీత్తిన ఉప్పాడు అడుగా దెత్తిన కుక్కుంది ఎన్ని దాన్ని అంచి అత్తయ్య ఈ తెరియోనుడు
1: ఎంచి నేను
0: అవేను పనిపోయాను అపండ ఎన్న ఈ సర్రోను ఎన్న ఈ దేకిని ఎన్న ఒరును తూదు ఈ పన్నెట్టుదల అపరాధజ్ అప్పగ ఈ తూతిన చెత్తన హనుమంతి తూతిన తికేందిన ఎంకుల కేందిన చెత్తన హనుమంతి అంచ ఎన్న ఇళ్ళలు పొడుతుగంతునగా భజనే బన్నగా అరికతే బన్నగా సుగిపు సుగిపునగా పంపిర్ పవమాన జగద ప్రాణ
1: అందప్ప
0: శ్రవణవే మొదలాద నవవిధ బకుతిగా తవకదిందలి కొడు కవిజన ప్రియ
1: హనుమంతన బగెట్టు ఒజ్జి తింగులు పడదు
0: తింగులు పడదు పనులు అప్పటి అంచెత్తిన హనుమంతి ఇంచదాయా కారణం ఉండయ్యా కారణదాంతే అంచె పోతు
1: హనుమంతి
0: హనుమంతే
1: అండప్ప
0: పండ ఇంచ ఆయరంజి కారణుండు ఆని పత్తు తరితాయి ఎన్న ఉల్లాల్ దిన్
1: లంకెదరసు
0: లంకెదరసు ఎన్న ఉల్లాల్ దిన్ పండ రామన బడిది అప్పెను పత్తొందు కండదు కొనపునని చెత్తిన పొడుతు లంకెకి పోయిదిరియే అప్పగా వాలిని కెరియే సుగ్రీవకి బొడిదిని కొరియే సుగ్రీవ మర్యాలుడు ఉలాయి కొల్లనగా ఆయగరడ్డు నెరియే నిర్దాయి ఒక్కో ఎంకులు పూరా ఆయగు కొరిన పాత్ర దొల్కో పండే యాను దేబెరుంది బాకీ దగ్గులు పూరా ఎంకుల మాత కప్పిసేనే ఆ పూర ఒట్టాదు రామదేవిరిన చాకిరిగి బిదడియో
1: ఓ మంగీరిన సేవే భారీ మల్లందుకేందే
0: బేతే ఓళ్ళత్ మూలే
1: ఓహో
0: మూలుంతుదు ఆ బంగారద లంకెగు పోపినంచాన్ అప్పగా అవిను తూదే మాతు జన కుస్కీర్ కుస్కునగి ఇంకొంత నెంపు కమ్మి
1: పనిపినేలు కోటి కపి నాయకేరి అప్పగ మంగీరే తూపేరుంది లెక్క
0: అంది ఆతేనా
1: పద్దెనమ్మా
0: అర్బుద
1: అర్బుద
0: కాలి అర్బుదం తినిపిన అర్బుదేతే అందవు లెక్క
1: అర్బుదాంతి
0: ఓవుల అర్బుదాంతే
1: మంగేరు ముజ్వేరు గోలాంగులేరు బేతే బేతే వర్గోగే
0: పూర వర్గ ఇత్తండి రిక్ష రజశ్రుదు సురువాయిన సంతాన దక్కులు మాత ఇత్త అప్పండి ఎంకులు బూర వట్టాది కడలుగు పాంపు పాడినని చిత్తన కజ్జొగిపిదడియో
1: అందు
0: కడలుగు పాంపు పాడే సాధ్యజ్జి కడలుడు మస్తు గడలు ఉండొత్త
1: అందప్ప
0: అల్లి గడలు సుల్లి గడలు నెత్తేరు గడలు పామాజి గడలు ఉప్పి నీర గడలు చప్పె నీర గడలు పేర గడలు
1: అంది
0: అప్పండు ఉందు అంచెత్తు ఉందు ఆయుర్వేద బాకిళ్ళు లైంకులు
1: ఈ కడలు
0: అంది
1: తెనకాయిద
0: అప్పండు తెనకాయిద కడలుడు ఆమర్గిల్డిప్పు నంచెత్తిన లంకే
1: లంకేకి ముట్ట
0: అడగి వల్లంకే పండ సంక వాడరే పోడాదు ఏ తుద్దండు తూడత
1: సంక కట్టునే దుంబేవరు హనుమంతే పోతే ఆమె
0: యానే కేని అప్పగ మా తెరల బండి రపండి అయితే ఉద్దయేతుండు అప్పగ ఇంకల మంగిరికల బుద్ధి పన్నా

0: ఇజియా మీటింగ్ బర్రేజీ నెక్స్ట్ మీటింగ్ వెళ్ళిదో అర్ప అందంది ఓ మార్త వేల మాట్లాడి నడుతుందండు అంట వేల దగ్గర ఉపాధ్యాయ ఇని ఉంబే రజే ఎల్ల ఆయన రజే పరిధి బంద రజ మాడు ఓ చిక్కల నుంచి యాన మల్పురు దేపండ టేస్ట్ చేంజ్ అయ్యబల్లత అంచ ఈ లవేనికేను అవుతా మారదే మాత్రం లవేనికేను
1: మామికి జ్వరం ఉంది అని డాక్టర్ పరీక్ష మల్పరే పోనాగా ఏతు తినువా మారాయ బడాపును మారాయి తిన్నాగా అంచే మామికి జ్వరం ఉంది పరీక్ష మల్పరే పోనాగా డాక్టర్ పండేరు మామికి మళ్ళీ రేవండేరు ఒక మామిక తమ్మలలో ఒట్టు ఎవరి మందిర దొలైపోయినా అంటే ఒక తమ్మలే టెస్ట్ మల్పాయి తూనక తమ్మలెగల మలేరియా అవన్నీ ఇంక భారీ ఖుషి అనమ్మ దేవండి రెండు ఎంజే మడుతుకు సుధారుకోలేత అంది అంటే అక్కలేని మొక్కలేని మాకు తోచిపోతే ఇంకలంది లైట్ జ్వరం వచ్చలే కాపు తులమే ఉండా ఓ మళ్ళా గుద్దాడకైట గుర్తాపు
2: క్రోసింగ్
1: అమ్మని మరదవండి క్రోసింగ్ ఆపు అమ్మాయికి అయికి డోల పరదతో డోల పరదతో ఎంచాలి ఇరగించగొత్తాయని అవు కేంద ఇరగి జ్వరం వస్తుంది గొత్తు ఎంగ్ల జ్వరం వస్తా అభ్యాసాతున్నావు అమ్మ ఆయన జ్వరత విషయంలో బయట నత్తి నన్ను హోటల్కు కుక్కు బయచి కుక్కుల బయటి గోకుల బయటి కుక్కు మేనేజర్ చేసపండి బుళ్ళలు గుర్తున్న కళ్ళటి ముసుంటకు దగ్గర ఆయన కెంపు దాంగిని మా తిని సీదా పోతిని ఇరే గొత్తు జమ్మ ఓరమ్మ ఈ వరవర ఈ హోటల్కి రైడ్ మార్పుడు ఇరిన హోటల్ ఆ మేనేజర్ చేసపండి ఆ హోటల్ని మలుపున్న స్టైల్ పిన్ తోడమ్మ అదన కొన్ని టై పాటలు గాయపడతారమ్మ ఆ టై పోతుంది ఇడీ దిన హోటల్లో ధనీరత్ బతిన గిరాకిన గడ్డ నమ్మని హోటల్ బలే నమ్మని హోటల్ నమ్మని హోటల్ ఏం చేస్తా అమ్మని హోటల్ ఇరిన హోటల్ అత్త ఓరమ్మ నీ కోరి తింపినా పెట్టు చూడు ఇలాని మురం టెస్ట్ మళ్తే ఈ జనం ఎంచ కోరి తినుకుని కొంచెం ఈ తునుక్కు పాడినమ్మ కోరిక వచ్చి పూర్ణగా ఎంచినమ్మ కోరిని సురుపాటును ఐదు పక్క నుక్కు పాడు ఆయన కోరిని ముప్పుడు కౌంపుడు ఐదు పక్క కోరి తెలక ఒక్కొక్క తినుకుడు ఇందులో ఐడియా ఎక్కువ అడిగి బతి ఓ అమ్మ ఈ బతికి ఉండే కేనుడు ఆ జనం అనుకున్న అవస్థ బరి కొంత మారా ఓ రోడ్రలారు బొక్క తిని కొన్ని ఆయన పోయి బొక్క తిని పడామనమ్మ కొత్త అయితే ఆ జన బతికి ఉండే కేనుడు ఆ జన నమ్మ హోటల్ కరణ కొత్తాం అప్పుడు కుక్కు కాకదే కుక్కు పోతే నీ కుక్కు చేస్తే ఇల్లాలి అలే
3: అమ్మా అమ్మా
1: ఓరి తిన్ను తిన్న బంజా తింటే ఇట్టే ఆయన పిచ్చాడా పద్నాటి లాకిండి
3: అయితప్ప ఇడవైన
1: ఇంగ్లీష్ లో అనేవరటం లేకే ఇంగ్లీష్ పాతే గిరాకి నగల గిరాకి నగలే కడతా నేచి ఇదంతా వేతే ఇంగ్లీష్ ఒరియే పాతే అమ్మ ఏం లే ఇదంతా కుక్కు కలదక్కున్న ప్రయాణ నీతి ప్రయాణ కుక్కు ఉందే మరత కుక్కు కలదక్కిన యావందైతే హోటల్ కుక్కు కలదక్కుని జాను
3: అమ్మా
1: చిల్లి ఏరేది ఈ జనకి నింగేరే చిరాకిజ్జి ఒక ఆయన వెచ్చా ఉంది కుల్లు ఉన్నా నీ కుక్కు కాకేందా ఏతి అడ్డే కుక్కు అయిపోయి ఐదు పక్క కొంచెం లక్కెర తీరాన కుక్కుల్ని తొమ్మత్తే ఆ జన ఐదు నిమిషం కొంచెం ఐటమ్ అనుకుంది ఈ మేడ్ది ఫ్రిడ్జ్ ఓపెన్ అనుకున్నాక కాలు అంటే కోరి చెప్పున్నాక 15 నిమిషాలు ఈ మేడ్ది బండలేదు పడినాక 20 నిమిషాలు ఎంకలు ట్రే పోతుంది నుంచా కాపుడు అంటే గిరాకీలు కాత కాతదు చికెన్ నిన్న తరకి పడుతుంది పోతున్నా ఇంత కుడోజీ కుక్కు కాకదే కుక్కు ఇచ్చి
3: కుక్కులని అమ్మా
2: కుక్కు
1: ಯಾಕೆ ಕುಕ್ಕು ಹಾಕದಿಂತ
3: ಹೆಂಚಿನ
1: ಅವಸ್ಥೆ ಮಾರ ಎಕ್ಕಲಿಗೆ ಅಂಗಿ ಮಾಡ್ಲಾಕಾತು ಹೆಂಚಿನ ಕುಕ್ಕು ಮಾರ್ರೆ ನಿನ್ನೆ ಬೊಲ್ಲಲೆ ಗುದ್ದನ ಕಲ್ಲಡ ಹಾಕ್ಲೆ ಹೋಡಿ
3: ಶಾಂತಪ್ಪ
1: ಮುಂತು ನಾವು ಮುಂತುಜಿ ಮಾರ್ರೆ ಕಾರ್ಲ
2: ಅಪಗಡೆ ಮ್ಯಾನೇಜರ್ ನಮ್ಮ ವ್ಯವಹಾರ ಪಾತಿರ್ಗತ
3: ಸರ್
2: ಅಪಗಡೆ ನಿನ್ನ ಅದ್ಮೇಲೆ
3: ನಮ್ಮ ಮಿತ್ಬೋದು ಸರ್
2: ಅವತ್ತಿ ಮಾರ ಹೋಟೆಲ್ ಹಮ್ಮೇಲೆ
1: ಅಮ್ಮೆ ಮಾರೆ ಹೋಟೆಲ್ ಧನ್ಯವಾದ
2: ಅಮ್ಮೆ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮೆ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅತ್ತಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅತ್ತಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅಮ್ಮ ಕುಳ್ಳು
3: ಸಪ್ಲೈಯರ್
1: ಎಂಚ ಕೋರಿ ಮಲ್ಪೇನ ದೇವರೇ
2: ಸೈನ್ ಮಾರೇ ಮೇನೇಜರ್
3: ಆಯ್ ಸಪ್ಲೈಯರ್
2: ಇದಕ್ಕೆ ನಿಮ್ಮ ಮತ್ತೆ ಎದುರು ದೇವರ ಬಲಿ ಮಾರೇ ಬರೆ
0: ಕುಲ್ಲು
2: ಮೋಹನ ಕಿರ್ಕಿರಿ ಬಲ್ಪಡಿಸಿ ಬರೀ ಇಂಟರ್ವ್ಯೂ ಅನಗ
1: ಈತ ನಾಟ ಹೋಗಿತ್ತ
2: ಒಂದು ಗೇಮ್ ಜೊತೆ ಎಲ್ಲ ಊರು ಎಲ್ಲ ಕಾಸರಗೋಡ ಮೇ ಅಂದ್ರೆ
0: ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್
2: ಹೋಟೆಲ್ ಫೀಲ್ಡ್ ಬೈದ್ರ ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಪ್ಪನಿಗೆ ಹೋಟೆಲ್ ಫೀಲ್ಡ್ ನಾನು ಆರನೇ ಕ್ಲಾಸ್ ಉಪ್ಪನಿಗೆ ಚಿಕನ್ 65 ಮಲ್ಪೇರಿ ಕಲ್ತಿದ್ರೆ ಏಳನೇ ಕ್ಲಾಸ್ ಉಪ್ಪನಿಗೆ ಚಿಕನ್ 75 ಬರ್ತಿದ್ರೆ ಎಂಟನೇ ಕ್ಲಾಸ್ ಉಪ್ಪನಿಗೆ ಚಿಕನ್ 85 ಬರ್ತಿದ್ರೆ ಹತ್ತನೇ ಬಂದಾಗ 105 ಚಿಕನ್ ಮಲ್ತಿದ್ರೆ
1: ಹೆಂಚಿನ ಮಾರೆ ಕುರಿ ವಾರ
2: ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ವ್ಯಕ್ತಿ
0: ಈ ಈದ್ಪುರ ಬಂಡ ತಾಂಜ ಬಂಡದಾದ
2: ನಿಮ್ಮ ಅತ್ತೆ ಒಂದು ಫುಡ್ ಮೇ ಸ್ಪೆಷಲ್ ಫುಡ್ ಮಲ್ತಾ ಏನ್ ಸ್ಪೆಷಲ್ ಮೋನ ಕುಕ್ಕು ಭಯಂಕರ ಫೇಮಸ್ ಆಗ್ಯಾನ
3: ಅವಳ ಚಿಕನ್ ಒಂದು ಪುದರ
2: ಅಂದಮೆ
0: ನಿನ್ನ ಸ್ಪೆಷಲ್ ಐಟಮ್
2: ಎನ್ನ ಉಂಡಮೆ ಎನ್ನ ಒಂದು ಸ್ಪೆಷಲ್ ಐಟಮ್ ಬಟ ಚಿಕನ್ ದರ್ಬುರ
1: ಅಮ್ಮ ನಮ್ಮ ಮರ್ಯಾದ ಹೋಟೆಲ್ ಅಮ್ಮ ಕರೆಕ್ಟ್ ಕೇನಲ್ಲ ಎಲ್ಲಿ ನೀನು ಮಾತ
2: ಕೇಳಿ
1: ಬಗಂಚಿನ ಮಾರೆ ಪ್ರಪಂಚದ ಒಂಜಿ ಚಿಕನ್ ದರ್ಬುರ ಒಂಜಿ ಒಲ್ಲ ಉಂಡ ಕೇಳಲಿ ಇವಾಗ ನಮ್ಮ ಮರ್ಯಾದ ಹೋಟೆಲ್ ಮೇನ ಚಿಕನ್ ದರ್ಬುರ ತಿಂದಿದ್ದು ಮಾತನ್ನ ತಿಂದಿನಾಕ್ಲಿ ಒಟ್ಟಾರೆ ಮಾರ ದರ್ಬುರು
2: ಮಾತನ್ನ
0: ಚಿಕನ್
1: ದರ್ಬುರ
2: ಹೋಟೆಲ್ ಒಂದು ಐಟಮ್ ಐಟಮ್ ದರ್ಬುರ್ ಉಂದು ಸೇಲಾಂಡ್ ಐಟಿ ಅಂದ್ರೆ ಚಿಕನ್ ದರ್ಬುರ್ ಉಂದು
1: ದರ್ಬುರ್ ಭೋಜನ ಆಡತ್ತ ಮಾರೆ ದರ್ಬುರ್ ಪೋಂಡ ದಾದ ಮಲ್ಪುನ
2: ದರ್ಬುರ್ ಪೋಂಡ ದಾದ ಐಕ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಜ್ಜಿ ಐಕ ಎಗೇನ್ಸ್ಟ್ ಒಂದು ಚಿಕನ್ ಉಂಡ
1: ಎಂಜಿ ನಾವು
2: ಚಿಕನ್ ಪುಲಿಸ್ ಸ್ಟಾಪ್
1: ಐದು ಪಕ್ಕ ಕೋರಿ ತುಂಬ ಕೋರ್ ಚಾನ್ಸ್
2: ಅಂದ್ರೆ ಚಿಕನ್ ಪುಲಿಸ್ ಸ್ಟಾಪ್ ಅವು ಪ್ಲೇಟ್ ಮೂಜಿ ಬರ್ಪುಲ ಅವು ಕನ್ನಡ ಅವಿನ ಆ ಒಂದು ತುಂಡನ ತೂನಗನೆ ಪುಳಿ ಪುಳಿ ಪುಳಿ ಪುಳಿ ಹಾಕು ಚಿಕನ್ ಪುಲಿಸ್ ಸ್ಟಾಪ್ ಅಂತ ಅವಿನ ಕನ್ನಡಗನೆ ಗಿರಾಕಿನಕಲ್ಲ ಬಾಯಿಡಿ ನೀರು ಬರ್ಪುಲ ಪುಳಿ ಪುಳಿ ನೀರು ಬರ್ತ ಆತ್ಮ ಟೇಸ್ಟಿ ಪುಟ್ಟ ಅಂದೇವೆ ಏನು ಭಯಂಕರ ಫೇಮಸ್
0: ಅಂದ್ರೆ
1: ಅಮ್ಮ ಗೊತ್ತಿದ್ದೀನಿ ಹೆಂಗ್ರೈಟ್ ಉಂಡ మరలు కుటుంబం పతం పైదారే ఓ
3: ఎమ్మదూతారే
1: రెండు జన జోకులు అమ్మరికి జోకులు ఇచ్చి ఒక ఈ ఎలి వలత
2: వైదా
1: తూనక
2: మూషిక వాహన ఎంకల రెడ్డి జన జోకుల ఎంకల అమ్మరికి జోకులు ఇచ్చా
1: అమ్మరికి జోకులు ఇచ్చి ఒక నిఖిలేరు మారా
2: పనందినే పోతుంది అవు దేవడిన పరక్కి పనందే పుట్టిన పరక్కి పనందే పుట్టిన అవు పనందినే పోతున్నా అమ్మేరకి జోకులు ఇచ్చి
1: స్వారస్యం
0: నిన్న నీకు నేను ఎంగల్ హోటల్ బేలం అనుకోలేదా
2: మనపలే ఈ కొరిన మలుపుడు ఇక నేను ఇచ్చి మలుపుడు ఈ పని
0: ఎన్న
2: ఎంబిషన్ అండ్ కండిషన్ ఆన్ ద హోటల్ మేనేజ్మెంట్ పుల్ల పని
3: సత్యకు పుల్లెరు ఇల్లు
0: ఓడిగా
3: ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి గవర్నమెంట్ సార్
2: పెట్రోల్
1: పండించేది ఎంచానైతే ఎంచమ్మ కోరి మలుపు దేవరే కొత్తం కరెక్ట్ అమ్మా కరెక్ట్ కేనల్లే మర్యాద హోటల్ అమ్మా అంచా దుప్పనగా ఉన్ని కుక్కును నేమక మలుపునక నాలుగు జంట పిందొందు ఉన్ని భూతదేతుడు ఆయన ఉంటాడు కేందు పిందొందు ఆయన కొంచెం భూల్యా
2: వాటలేదు
1: ఆడే కరెక్ట్ కేనల్లే ఒక ఎనాన్ దూర వెళ్ళి అమ్మే విషయాలు చూసినారు సార్
3: నమ్మ హోటల్కి పోను పక్క తూకనమ్మ సార్ వంజి
2: అమ్మా
0: ముందు దాదే 380 రూపాయలు పెండింగ్ ఇద్దరు
3: అజిపతయ్
4: కోడ సప్లై మన సాంతప్పలేదా ఆయన ఎర్నాడు
3: ಯಾಂದಾಲ ತಾಸಿ ಇಜ್ಜನದಾಲ ಏನು ಬಿಲ್ ಪೆಂಡಿಂಗ್ ನಿಂತೀನಿ ಅತ್ತೆ ಪರ್ಸಿ ಏನು ಇಲ್ಲಲ್ಲ ಕುಡಿದು ಬತ್ತಿದ್ರೆ ಅಂತ ಏನು ಬಿಲ್ ಪೆಂಡಿಂಗ್ ನೀನೆ ಕೊರ್ಲೆ ಕೊರ್ಲೆ ಕಾಸು ಕೊರ್ಲೆ ಕಿಸ್ತು ಕಟ್ಟಾಡ ಹೌದಲ್ಲ ಧರ್ಮಛತ್ರ ಹತ್ತಿಗೆ ಕೊರ್ಲೆ ಕೊರ್ಲೆ
2: ಮ್ಯಾನೇಜರೇ ಅವೇರು ಧನಿನ ಅಮ್ಮೇರ
3: ಅಮ್ಮೇನ ಯಜಮಾನ್ರಿ
2: ಕಂಡನಿ
3: ಕಂಡನಿ
2: ಅಂಚುನ ಯಜಮಾನ್ರಿ ಪಿಕ್ಚರ್ ಮರ್ಯ
3: ಅಮ್ಮ ಕಾಸು
4: ಓಹೋ
0: ಸಮಾಜ ಸೇವೆ ಅತ ಸಮಾಜ ಸೇವೆ ಮಂತ್ರ ಬಂದಿದ ಸೇವೆ ಇಲ್ಲ ಹೋಗ ಸಮಾಜ ಸೇವೆ ಸಮಾಜ ಸೇವೆಗೆ ಸಮಾಜ ಸೇವೆ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡ್ತಿದ್ ನಾನೇ ಪೊಣ್ಣುಲೇಡ ಪಾತ್ರ
4: ಮಮ್ಮಿ ಬಣ್ಣಕ್ಕೆ ಪೊಣ್ಣುಂಡ ಪಾತ್ರ ಎಂಚಿನ ಮಮ್ಮಿ ಯಾನೊಂಜಿ ಪೊಣ್ಣುಂಡ ಪಾತ್ರ ಅವಳೊಂಜಿನ ಕೊಶ್ಚನ ಶೇಷಪ್ಪನ ಯಾನಿನ ಮಗಳ ಸೊತ್ತ ಪಾತ್ರ ಗೊತ್ತುಂಡ
2: ಅವೇರ ಅಮ್ಮನ ಮೆಗ್ಗೆನ
3: ಅಮ್ಮನ ಮೆಗ್ಗೆ ಅಮ್ಮನ ಎಲ್ಲ ಮಗೆ
0: ಮೋನಾ ಎಲ್ಲನೇ ಹೋಟೆಲ್ಗೆ ಜಾಯ್ನ್ ಅಲ್ಲ
3: ನಾರಾಯಣ
2: ಬಲಪದವು
3: ಅಮ್ಮನ ಬಲಿ ನಮಗೆ ಮೂಲೆ ಉಪ್ಪು ನಿನ್ನ ನಾಟಕದ ಆಕ್ಟರ್
2: ಅಂದ್ರೆ ಬರಲಿ ಬರಲಿ

0: ఐదు నిమిషం కొంచెం ఐటమ్ అనుకుంటుంది. ఈమె ఫ్రిడ్జ్ ఓపెన్ అనుకున్నాక కాల్ అంటే ಕೋರಿದೆ ಪುನಃ 15 ನಿಮಿಷ, ಈಮೇಡ್ದು ಬಣ್ಣಲೇ ಬಣ್ಣಗೆ 20 ನಿಮಿಷ, ಎಂಕಲು ಟ್ರೇ ಬತ್ತು ನಿಮಿಷ ಕಾಪೋದು ಆಣೆ ಗಿರಾಕಿಲು ಕಾತ ಕಾತದೆ ಚಿಕನ್ ನಿನ್ನ ತರಕು ಬಾರ್ದು ಕೋತಿನ ಇತ್ತ ಕುಡಂಜಿ ಕುಕ್ಕು ಹಾಕದೆ ಇತ್ತ ಕುಕ್ಕು ಇಜ್ಜಿ
1: ಕುಕ್ಕುರಾಣಿ ಅಮ್ಮ ಕುಕ್ಕುರಾಣಿ
0: ಏರಿತ್ತ ಒಂಜ ಹಾಕಿ ಕುಕ್ಕು ಹಾಕದೆ ಇತ್ತ ಕುಡಂಜಿ ಕುಕ್ಕುರಾಣಿ
1: ಏರು
0: ಎಂಚಿನ ಅವಸ್ಥೆ ಮಾರೆ ಎಕ್ಕಲೆಗೆ ಅಂಗಿ ಬಾಡ್ಲಕ್ಕೆ ಆತ ಎಂಚಿನ ಕುಕ್ಕು ಮಾರ್ರೆ ನೀನ್ ಇತ್ತೇನೆ ಬೊಲ್ಲಲೆ ಗುದ್ದನ ಕಲ್ಲಡ ಹಾಕ್ಲೆ ಬಾಡಿ
1: ಶಾಂತಪ್ಪ
0: ಮುಂತು ನಾವು ಮುಂತುಜಿ ಮಾರ್ರೆ ಕಾರ್ಲ
2: ಅಪಗಡ ಮ್ಯಾನೇಜರ್ನ ಮಗ ವ್ಯವಹಾರ ಪಾತಿರ್ಗ
1: ಸರ್
2: ಅಪಗಡ ನಿನ್ನ ಅದ್ಮೇಲೆ ಲೆಪ್ಪು
1: ನಮ್ಮ ಮಿತ್ ಬೋದು ಸರ್
2: ಅವತ್ತಿ ಮಾರೆ ಹೋಟೆಲ್ ಹಮ್ಮೆ ಲೆಪ್ಪು
0: ಅಮ್ಮೆ ಮಾರೆ ಹೋಟೆಲ್ ಎಂಟು ಧನ್ಯವಾದ
2: ಅಮ್ಮೆ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮೆ ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅತ್ತಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅತ್ತಮ್ಮ ಈ ಕುಳ್ಳು ಅಮ್ಮ ಕುಳ್ಳು
1: ಸಪ್ಲೈಯರ್
0: ಎಂಚ ಕೋರಿ ಮಲ್ಪೇನ ದೇವರೇ
2: ಸಾಯಿನ್ ಮಾರೇ ಮೇಲೆ
1: ಆಯ್ ಸಪ್ಲೈ
2: ತಿನ್ನ ಮತ್ತೆ ಎದುರು ದೇರ ಬಲಿ ಮಾರೇ
3: ಕುಲ್ಲು
2: ಚಿಕನ್ ಪುಲಿ ಸ್ಟಾಪ್ ಅಂತ ಅವನ ಕನನಗಿನ ಗಿರಾಕಿನ ಬಾಯಿ ನೀರು ಬರ್ತದ புள்ளி புள்ளி நீர் வருடா ஆத்து வந்து டேஸ்டி கொடுத்தா அந்தவே எனக்கு இத்தனை ஃபேமஸ்
0: మరలు కుటుంబం పతం ఓ ఎమగుతారే రెండు జన జోకులు అమ్మరికి జోకులు ఇచ్చి ఒక ఈ ఎలి
2: వలుతుందమ్మా
0: తూనగా ఎలి
2: మూషిక వాహన రెండు జన జోకుల అమ్మరికి జోకులు ఇచ్చా
0: అమ్మరికి జోకులు ఇచ్చి ఒక నిఖిలేరు మారా
1: సత్యుడి ట్రాన్స్ఫర్ అయినా గవర్నమెంట్
2: స్కూటర్
0: అమ్మా లేక కుక్కకు స్కూటర్ పొడిగే
1: స్కూటర్
2: పెట్రోల్ పండ్ అవులావు
0: ఎంచినమ్మా ఎంచినది ఎంచానన్నా ఈ వంజలకైతే ఎంచమ్మ కోరి మలిపోయే దేవరే కొత్తం కరెక్ట్ అమ్మా కరెక్ట్ కేనల్లే మర్యాద హోటల్ అమ్మా అంచాదుపునగా వంగి కుక్కును నేమకం అనుకున్నాక నాలుగు జంట బిందుందు కొంచెం భూతదేతుడు ఆయన ఉంటాడు కేంద్ర బిందుందు ఆయన కొంచెం భూలే
2: వాటలేదు
0: ఆడే కరెక్ట్ కేనల్లే ఒక ఎనాన్ని దూర వెళ్ళి అమ్మేరి విషయాలు ఇచ్చి లక్షా
3: రూపాయలు
1: నమ్మ హోటల్ పోను ఒక్క తుకనమ్మ సార్ వంజి అమ్మా కోడిదే అకౌంట్ అమ్మా
3: ముందుదాదే
1: ఆసుపత్రి
4: అజిపతే నాలుగు రూపాయలు పతన్
1: సప్లై మన శాంత ఆయన బిల్లు పెండింగ్ పర్సియా ఇళ్ళ పుడుతు పత్తిస్తే అంతే ఆయన బిల్లు పెండింగ్ కొరలే కొరలే కాసు కొరలే కిస్తు కట్టాడు అవదాల ధర్మచత్ర అత్తికే కొరలే కొరలే
2: మేనేజరా, నాతో హోరదా పోయిన ఇక్కడ ఫ్యామిలీ దా బట్రా
1: బట్రా ಅವ ಅಮ್ಮನ ಮಲ್ಲ ಮಗೆ
2: ಹೋಯ್ತವಟ್ರಿ.
3: ಮೋನ ಎಲ್ಲನೇ ಹೋಟೆಲ್ಗೆ ಜಾಯ್ನ್ ಅಲ್ಲ
2: తిరువనంతపురుడు మా తిప్పుడు గారు ఎంత ఎంతటి మంది ఎంకలే కొంచెం బస్తు కుసి అనగ ఇంకులు అరాధ పత్రుల దాన్ని అరాధ పత్రుని కిస్సు కోరుకుడు అవు క్రమ అని కుట్లత మంగళవారం మంగళపురత అయితే కిస్సు పుట్టి వంజి అరాధ పత్రిక
1: ನಾರಾಯಣ ಬಲಪದವು ಅವ ಅಮ್ಮನ ಪಲಿನ ಮಗಿ ಮೂಲೇ ಉಪ್ಪು ನಿನ್ನ ನಾಟಕದ ಆಕ್ಟರ್
2: ಅಂದ್ರೆ

0: అందయ్యా
1: ఓ
0: నడువన ఇత నడూటే ఉంటుడియా నన్ను
1: దయగా
0: నడునీరుడు ఉంటది అనుకు నన్ను చిత్తన సంగతి అంటే
1: నడుటు యాను తిరి కేండు ఓడిత ఉత్తర ఎగ్గదికింది
0: అత్తత్తు ఓడితిన ఉత్తర అని సరియాదే కొర్తే
1: ఓ
0: అంట నిక్కు సంకల్ప వత్తుండు అనిద అనుమంతి అంచో ఇంబే సిరింటది పోతే
1: ఆయే ఓలు ఉంది ఓలు
0: అతి పన్పున వంగి ఒరుట్టు ఈ కుక్కును
1: అందు
0: ఉప్పి నీరుడు వాడిని ఎంచో సిరింటుండు
1: అంచని
0: అందు ఒక కెల వంగి సొత్తులెనుండు ఐకు మేలుగు పత్తది దొంబుడు నుంగ ఉండు అప్పగా సిరింటావు దెత్తు దియరే అతి ఎంచంది ఎన్య ఆటికి దెత్తు దిత్తిన ఉప్పాడు అడుగా దెత్తిన కుక్కుంది ఎన్నిదని అంచి అత్తయ్యా ఈ తెరియోనుడు
1: ఎంచి నేను
0: అవేను పనిపోయాను అపండ ఎన్న ఈ సర్రోను ఎన్న ఈ దేకిని ఎన్న ఒరును తూదు ఈ పన్నెట్టుదల అపరాధజ్ అపగ ఈ తూతిన చెత్తిన హనుమంతి తూతిన తికేందిన ఎంకులు నాకేందిన చెత్తిన హనుమంతి అంచ ఎన్న ఇళ్ళలు పొడుతుకంతునగా భజనే బన్నగా హరికతే బన్నగా సుగిపు సుగిపునగా పంపిరు పవమాన జగద ప్రాణ
1: అందప్ప
0: శ్రవణవే మొదలాద నవవిధ బకుతిగా తవకదిందలి కొడు కవి జనప్రియ
1: హనుమంతన బగెట్టు వజ్జి తింగోలు పడదు
0: తింగోలు పడదు పనులే అప్పండి అంచెత్తిన హనుమంతి ఇంచదాయ కారణం ఉండయ్య కారణదాంతి అంచబోతు
1: హనుమంతి
0: అత్తుంది హనుమంతే
1: అండప్ప
0: పండ ఇంచ ఆయరంజి కారణుండు ఆని పత్తు తరితాయ ఎన్న ఉల్లాల్ దిన్
1: లంకెదరసు
0: లంకెదరసు ఎన్న ఉల్లాల్ దిన్ పండ రామన బడిది అప్పెను పతొందు కండదు కొనపునని చెత్తిన పొడుతు లంకెకి పోయిదిరియే అపగా వాలిని కెరియే సుగ్రీవకి బొడిదిని కొరియే సుగ్రీవ మరియలుడు ఉలయ కొల్లనగా ఆయగరడ్డు నెరియే నిర్దాయి ఒక్కో ఎంకులు పూర ఆయగు కొరన పాతెర దొల్కో పండ యా